ఇఫి మీ హుందన్నాశ అవ్వా ఎవరెంగే మచ్చం ముళబ్బల్లవా ఒడిగింవే అది ఎవరెంగే కంతత్త హవాల కురవ్వా ఫావా వకీలకు కంగా కలేగ ఫాను వివడాగెన్వమే.

అస్సలాం అలైకుం. నోదే ఐకే మెగాహెర్ట్స్ దివే ఎఫ్ఎం ముళిన్ అలఫషా వర్జన్ 2.0 మీ షోగె ఫరాతుం ఏహుం తెరిన మర్హబా. మీ షోయకి లవతగె రిమిక్స్ ఆది కావా లవతకం ఖాసకో గెన్ కురియ గెన్ దా షోయే. మీ షోయా ఐకుగా మియదు మీ బతల్ కొల్లి సమా. అడుగున్ మెగ హమ కొమ్మె ద్వాహకో ఎస్ మీ అడువహా అది అడుగున్ మెగ ఎమ్మె కాయావా పై లవత ముళిన్ తఫాతు గొతక ఆ దిరుమ కాయకు అడుయుమున్ కురెవెని కొంకాలి హుసాసే. ಆದರೆ ಮಿಯದು ಅಳುಗನ್ ಮೆಮ್ಮಿ ವಾಹಕ ದಕ್ಕಣಿ ಮ್ಯೂಸಿಕ್ಗೆ ದುನಿಯೇಗ ಬೋಡ್ ಮಕ್ಬೂಲ್ ಕಮೆಂಗ್ ಹೋದ ಫವಾ ರಿಮಿಕ್ಸ್ ನುವತ ಕವಾ ಲವತ ಕಾಬೆಹೆ ಗೊತ್ತು ಬೈಫರಾತ ಕಮ್ಮಿ ಅಸ್ತುಲವೇವುರವೆಸ್ ಫಕ್ಕಾ ಅದಿ ಮಾ ಹಿಗ್ಗ್ಯಾಮು ಮ್ಯೂಸಿಕ ಕವ್ವೆದಾಣೆ. ರಿಮಿಕ್ಸ್ ಲವತ ಕ್ಯೂಮುಗ ಎಮ್ಮೆ ಬೋಡ್ ಮಕ್ಬೂಲ್ ಕಮೆಂಗ್ ಹೋದ ಫವಣಿ ಬಾಲಿವುಡ್ ಕಮ್ಗ ಬುನುಮ ಕೀ ದೊಗ ಕಣ್ಣುವಾಣೆ. ಇಂಡಿಯಾಕಿ ವರ ಬೋಡ ರಿಮೇಕ್ ಅದಿ ರಿಮಿಕ್ಸ್ ಕುರಾ ಕೌಮೆ. ಹಿಂದಿ ಸಿನಿಮಾಗೆ ಕುರಿಗೆ ಹಿಟ್ ಲವತ ಅಲುಂಗ್ ರಿಮೇಕು ಕುರುಂಗ್ ಮೀ ವರಂಗ್ ಮಕ್ಬೂಲ್ ಅದಿ ಮಶೂರ್ ಕಮಕವೆ ಫೋರ್ನನಿ ಬಾಲಿವುಡ್ಗ. ಮಿಯಾಯಕು ಕವಾ ಅದಿ ರಿಮಿಕ್ಸ್ ಲವತ ಕಿಯಾಗೆ ಮಕ್ಬೂಲ್ ಕಂಗ್ ಹೋದಿ ಗಿನ ಜುವಾನ್ ಲವಕಿಯುನ್ ತೆರಿನಕಿ ಮಿಹಾರ್ ಬಾಲಿವುಡ್ಗ ಮಶೂರ್ ಫಣ್ಣಾನು. ಎಗೊತ್ತು ಮಿಹಾರ್ ಬಾಲಿವುಡ್ಗೆ ಎಮ್ಮೆ ಮಶೂರ್ ಲವಕಿಯುನ್ ತೆರಿಗೆ ಲಿಸ್ಟುಂ ಕುರಿನ್ ಜಾಗ ಹೋದ ಕುರಿ ಅರಮುಂಗ್ ಅಣ್ಣ ಇಲ್ಲವಕಿಯುನ್ ತೆರೆಯಕಿ ಪಲಕ್ ಮುಚಾಲ್.

అళుతకున్నం ఓగావంతకంబుడు రసకలాంగి ఎకలాంగి ఇరాద కురవ్వా అళక రిజకు దెబ్బతే అది ఎకలాంగి బారు విరివంత అజీజు అంత రసకలాంగి.